0: శోకుల బయలాజే మోహద కర్మ కర్మ పితృదే అగ్రవశ్యాణి పితృవీ తోర్ కరే పటిహదలాల్ కే ఉస్వీ కరే నాన్ కగ్గే సో మిలే ఇకట్టి కాలే
1: జో జో సింగామణి అవే మాధవా జుటే జుటే ముఖ మసే నిద్ర దేఖవా సుచే నా కీయే ਬੈਂਜ ਪਿੰਡਾ ਤੋਂ ਸੁੱਚੇ ਸਹੀ ਨਾਨਕਾ ਜਿਨ ਮਨ ਵਸਿਆ।